0: గారే గారే
1: గారబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకం
0: గారే
1: సూరకి తరజీ సూర ఇన్నాయా అదో